ఒంటిలో నిరగతమంతా రక్కలే సీయగిరేలా ఎస్సే రోయ్యకాయకి నాటు నాటు నాటు.